0: بسم الله الرحمن الرحيم اللهم إني أعوذ بك من الهم والحزن والعجز والكسل والبخل والجبن وضلع الدين وغلبة الرجال ماني هدوا بدكر ورسكلاك كم بدونتك هتامتك نكولدون تريكما కన్నెక్కమా దహివితికమా ఫిండికమా దరణివెరికం బొడువుమా మీస్తకుంగె దుత్తురాతకుం హమ కరవరుం ఇబరస్కలాంగె రక్కా తెరికమంగెది మీ అళ దుఆ దన్నవము.
1: అంగాది ఉంగన్నాది మునిఫోయి ఫిలువా దినుముగా
2: తెదువెరికమ్మాయకు
1: ఎక్కువెరికమాయకు
2: ఏరువెస్ మిహారువెస్ రైతున్నాయకు రైతున్నా ఎమ్మె గాతుగా దివేరాజ్యకి అడు
1: ఎంహా సతర్స్తే కసాలిస్ నుయ కిలో హర్ట్స్ మీడియం వేవ్ అడ్డి హనుయ మెగా హర్ట్స్ ఎఫ్ఎం బ్యాండ్
2: ಹೆಮಬೇ ಜೆಹಿಫಾವಾ ಮೀಹೆಗೆ ಫರಾತೊಂ ಎಹೆಂ ಮೀಹಕ ಬಲಿ ಫೆತುರುದಾಣೆ ಮುದ್ದತಕಿ ಕೊಬ
3: ಬಿಹಿನೆಗುಮ್ಗೆ ಹತರು ದುವ ಸ್ಕೂರಿಂಗ್ ಬಿಹಿನೆಗುಮ ಫಹು ಹತರು ದುವ ಹಮೆಯ ಬಲಿ ಜೆಹಿಫಾವಾ ಮೀಹಾಗೆ ಫರಾತೊಂ ಎಹೆಂ ಮಿಹುಣ ಬಲಿ ಫೆತುರುಮ್ಗೆ ಫುರ್ಸತೋವೆ
4: ಹಿಮಬಿಹಿಗೆ ಅಲಾಮತೆ ಫೆಣಿಜನಮ ಲಸ್ನು ಕುರವ ಸಿಹಿ ಫರುವ ಹೋದವ
5: ಮುನ್ನಾ ಕೊಬ್ಬಾ ಕಿಹಿನಕ್ಕೆ ದೆಳಹಿಯ
6: ಅಲ್ಹಮ್ದುಲಿಲ್ಲ ಮುನ್ನಾ ರಾಂಗಳ ಕಾಲೊಮ್ಮೆ ದೆಳಹಿಯ
5: ಅಫನಸ್ ದೆಳಹಿಯ ಮುನ್ನಾ ಮುನ್ನಾ ಕೊಂವಡಾಮಕ್ಕೆ ದಕ್ಕ ಅಫುಂ ಅತಃ
7: ಮುನ್ನಾ ತಿಹ ಬುರಕೋ ವೆಣ್ಣ ಹಿಂಕ ಮೆನ್ನೆ ಅಫುನ್ ತಿಕಂ ಕೋಲನ್ನ
6: ತಿಕೂದು ಹೌದ ಹೈ ರಾಂಗಳ ತಿಹೆಂ ಮುನ್ನಾ ಕಹಿ ಆಹು ಹಾಲ ಬಲಾಫೆ ಮುನ್ನಾ ಶಕಾಂಕಂ ಕೋದೆನ್ನ ಹೆದಿ ಮುನ್ನಾ ವರಹ ಉಪಾವೆ

గాడి రేగాడు అగ్గాడి 30 మినిట్ మీ తివే రాజ్యాడు మీ గాడికి అడుగును మేము గినిస్తే నీ బస్ వారి ప్రోగ్రామ్ మీ అడుగును మేము కురింగ్ గినిస్తే ఫవా ప్రోగ్రామ్కి రిపీటే.

రాయ్ ఫ్యాబ్ అని కెప్టెన్ రాయ్ఫ్ గే మీరే మెచ్చుగే కెప్టెన్ రాయ్ ఫ్యాబ్ అని బదులు కూడా అనుకుండని రాయ్ఫ్ బదులుగా మూసా యామిని కూడా నొక్కుతి అది రాయ్ఫ్ ఫేబి ఏను అతుకు బేండు అరంగాసూరి ఇర్ఫాన్ హవాల్ కొల్దాఫ్ ఇర్ఫాన్ కూడా నుకుండని ఫోన్ నెంబర్ నిజాంకి బదులుగా అది సెంటే అది ఫాసిర్ నుకుండని జువాన్ కొను తెలియా ఈతనుగా బదులుగా ఈతను అని మీరే మెచ్చుగా గోదీస్ కామె మీద సీజన్ కాకమైన వెలెన్సియా కెప్టెన్ గొత్తుగా సెరంగింది జువాన్ గవర్నమెంట్ టీముకి సీమైన కొను తెలియ ఈతన్నకి కులంతరకు అనియాగా పెట్టి ఫుతమాయి కూడా ఓతు కూడా కక్కుడు మాడు జయదాఫత్ మీరే కురే మీద కాపినాస్ కప్గా నేరాడిన స్పోర్ట్స్ క్లబ్ అది ఓడి స్పోర్ట్స్ క్లబ్ అది గ్రామించుకోవడం దాని ఇరేంటికి కాపినాస్ కప్కి తారీఖుగా మరొక గీన ఫారెగ్ మతి తషి నగాఫా టీమ్ కాపినాస్ కప్గా ఏమి కామె బై కులబ్ గోతు కామగా ఫాగా వెలిసి అని యూరేడెంట్ తేర మినిట్ కుళే ఫౌ హాఫ్ కుళం ఫాగి ఒడి కుళం తిని బోధం బ్యాక్ ఫహ తేరితే కీపర్ జస్ అది కీపర్ అశ్వాన్ బోళ క్లాఫ్ సప్జా కురి ఫుణ వాదని కురి ఫుణ వాది బోళాస్ మీద హురస్కో నీరు రెండు హాఫ్ తిరే మీద క్యారీ బోళ క్లాఫ్ కురి వాదే తీతి కురి ఫుణ వాది బుద్ధి ఫారా నీ కుళం తిరగ కురి ఫహత అల్బాట్ ఎప్పుడు అల్బాటుగా నట్టు ఆకురి వదే మసేకూరని నట్టు ఆఫ్ విజ్దాన్ వన్ ముజ్దాన్ వన్న మసేకూరి ముజ్దాన్ బోల్ అత్తాఫ్ కూరి అల్బాట్ దిఫాకురి ఫుణువా బోల్ అలాని గోమేజ్ హాఫ్కి మిదాస గోమేజ్ కొంట్రో నువ్వే ఫుణాఫ్ గుజే బోల్ మాడువి బోల్ దేవుకు సారి మతి పేరు గంది దో ఫ్యాకులు తెరియా ఫ్యాక్ జేహెదాఫ్ ఎల్లు నీరు రెడెంట్ ఓడి హాఫ్కి తిరంగ హాఫ్కి మిదంబరి మిద క్యారీ ఇరుమతి ఫరాత్ అల్బాట్ కురి ఎతిరే బిల్టియా బిల్టీ నగాది నగాది బోళ వాదిహూరి ఎత్తరే గోరి హెమరుసుకుని ఫాత నూమని దిఫాకు కురియ విఫాగ్ విఫాగ్ బ్యాక్ ఫాత జస్సాలి జస్సాలి బోళే దుఫ్ ఎరి గోరి ఎవరు కురి ఐహం బోళత్తా బ్యాక్ ఫాత ఎత్తని కీపర్ కీపర్ దిఫాకురి ఫుణు అది బోళే ఎవడే హ్యాండ్ నెంబర్ విఫాక్ విఫాగ్ నట్టు జస్సాలి బారోజీ ఫాత నా ఆయ బోళ నాయమేను అమ్దాన్ బోళత్లి అమ్దాన్ క్యారీ బోళ్ హోద మసే కురి విఫాగ్ కురి కుషాగుడు గెలి ఫెజ్ నీరేడింట నీరేంట హాఫ్ కెత్తరే కురి ఫుణు వాదని సాధ మినిట్ కుళే ఫౌ హాఫ్ నేరేడెంట్ హతరే ఓడి స్పోర్ట్స్ క్లబ్ కదా నుజే నాయం కృఫణు అది రజాన్ కృఫణు అది బోళ గోరీ బొదుగు జహెదాఫ్ బోళ దిబుని సీదా ఫహాతం ఇబ్రాహిం వహీద్ ఇబ్రాహిం తీతి కృఫణు అది బోళ సెన్సాక్ హతరే ఇర్ఫాన్ ఫ్యాజేఫ్ బోళ అత్తా కురి ఇవ్వండి ఓడి కొంతే కురి ఫుణు అది బోళ సీదా కాయది హూరి అల్బాట్ ఫై అల్బాట్ కురి నాయం నాయ వర రీతికు నట్టు వన్న మస్య కురి కాయది కొంతరే కురి కుషాగుడికి నీ ఫెజ్జహున్ నేరేడెంట్ నీరు రెండు హాఫ్ కెత్తరే కురి ఫుణు వాదని హాయిసం రషీద్ కురి కుషాగుడిగా లీఫెజ్జం కురి మీద హోసుకో యామీన్ నాయం నాం కుంటే కదా కురి ఫోను ఆదాఫ్ కుంటేరేక గోమేజ్ గోమేజ్ కురి గోరి గోరి నాయం నాం కురి దీఫి నాయమను గోమేజ్ గోమేజ్ కురి సెంటర్ సెంటర్ కుంటే కొద్దా తన ఫాత్ గోమేజ్ హాఫ్కి మిదాసాం ఆయన కురి ఏ రెక్కారి ఓడి హాఫ్ తిరంగ్ సెంటర్ సెంటర్ ఫాత్ గోమేజ్ గోమేజ్ కురి మత మతి గోరి గోరి కొంటో కోరి ఎన్నో బిల్టీ బిల్టీ కురి సెంటర్ సెంటర్ బిల్టీ ఇదేం చేస్తారు ఫాత్ అక్కడుంటారా ఇబ్రాహిం వహీద్ దిఫాక్ ఫారి మతి బోళ పేరుకోది ఇబ్రాహిం వహీద్ నొంగై ఫారుగ్ దిఫాక్ ఫారి మతి బోళ పేరుకోది లీఫేదు నీరేంటర్ గేదు గోమేజ్ గోమేజ్ యామిన్ యామిన్ బ్యాక్ ఫాత్ మీద క్యారీ అమ్దాన్ అమ్దాన్ ఎవరు ఫాత్ టీమ్ కెప్టెన్ ఇర్ఫాన్ ఇర్ఫాన్ బోల్ ఫ్యాన్ కురి జేదని కురియంగా సెన్సాకార హముఖ కురి ఫుణ వాళ్ళ మస్య కొరని క్యారీ ఎప్పుడే కుంతకు దీమా కురి సెన్సాక తెరే కోరి యామిన్ యామిన్ కురి ఫుణ వాళ్ళు సెంటే దిని చేస్తారు బోళ క్యారీ నాయం బోళత్తి నాయమను అండ్ ఐహం అత్లాఫ్ కురి ఫుణ వాళ్ళు బోళ అనక

16 minute Kulaif Hathar dan Sundan Kuriga new radiant Odi Sports Club ke deklun tere ko badal korani Junaid Feb Junaid ko badal ga an number Ahmed Amnu kulne kuti అది భావిస్తున్నారు సహాస్ కులను కుమజ్ కులమతరే నూమాన్ కాది గోమెజ్ గా నట్ ఆఫ్ కోరి అర్మతి ప్రాబాద్ నిజసాలు సీద సెంటర్ సెంటర్ కొంటే ఫణవాద బుద్ధ ఫారాని గోరి గోరి కాబి దే కుంతరు నట్వాద నిజసాలు బుల్తాం కొల బార్ ఫాత కుంతర దిఫాక్ ఆఫ్ బోలత ఫేరే కారి వహీద వహీద్ కుంటో కొల కురే ఫణవాద ఫణవాద మాత మాత ఇర్మతి ఫరాత బాద హర్ కుంతే ఫయ అహజం అహజం కోరి దీఫి ముజ్దాన అహజం ఆఫ్ సైడ్ సెంట్సాగర్ క్యారింగ్ ఆఫ్ సైడ్ విసామ్ ది ఫెజ్జం కురే ఫణవాదం గొస్ ఇర్ఫాన్ నీరేడంటుకే కెప్టెన్ మొహమ్మద్ ఇర్ఫాన్ సతార మినిట్ కొలవిజ్ సతార మినిట్ కొలవెంగిరో హత్తరగన సుందరన కొరీగా నీరేడంట్ గోమెస్ కురే ఫణవాదాఫ్ హాఫ్ మెదాసా యామన్ యామన్ అరిమతిన్ నేరంగా క్యారి రజాన్ బ్యాక్ ఫాత్ గోమెస్ గోమెస్ కురే ఫణవాద ఫణఫాత్ అరిమతి సెంట్సాగర్ బేరంగస్ ఫణవాద బోల్ మెదవా క్యారి అల్బాట్ అల్బాట్ కొంట్రో కొల కొరియ తిరితిన్ ఫణవాద బోల్ అరిమతి హాఫ్ మెదాయి సాం బోల్ ఫెన్ కొరియ జేహల మసే కొరని నాయం నాయం తకొల కొరి దంగల్ ఫహాతం బిల్టీ బిల్టీ బ్యాక్ కొల ఫహాతం కస అల్బాట్ అల్బాట్ ఎవరి ఫహాతం మెదన క్యారి ఇర్ఫాన్ ఇర్ఫాన్ క్యారి బిల్టీ బిల్టీ బ్యాక్ కొల ఫహాతం జసాది అమ్దాన్ అమ్దాన్ కొరియ మెదన హస్ కొరియ ఫణవాద బోల్ రజాన్ కొంట్రో కొల నోడి హాఫ్ తనే హోల్ ఫహాతం అరిమతి కొరియ వదల హాఫ్ కి మెదాయి సాం జేహల బ్యాక్ కొల ఫహాతం మెదన క్యారి నీడ హాఫ్ కి తరే అన కస అమ్దాన్ అమ్దాన్ కొరియ గోమెజ్ గోమెజ్ బ్యాక్ కొల ఫహాతం సంసా కతరే గోరి ఇర్ఫాన్ ఇర్ఫాన్ కొరియ బిల్టీ మెదన మతి బెల్టి బ్యాక్ ఆఫ్ ఫాస్ట్ సెన్సా కల్ బేర్ కురి ఇర్ఫాన్ ఇర్ఫాన్ కుంటో కల్ కురి ఫోన్ వాల్ ఫోన్ వాల్ బోలా ఆరిమతి సెంటే దే ఫోన్ వాల్ బతన్ కొల్ బార్వి తన్ కొల్ ఫహత దే ఫోన్ వాల్ నా గోతాస్ బేర్ ఆరిమతి అషార మినిట్ కొల్ విచ్ ఫవ ఫ అషార మినిట్ కొల్ ఫంగిరో హాతరన సుందన కొరి గని రేడెంట్ ఓడి కొంటే కురి ఫోన్ వాల్ నిరండ హాఫ్ కి తెరం హాఫ్ కి మిదాయ సాబ్ ఇర్మతి ఫరాత్ బోలా తాఫ్తన్ కొల్ ఫహత్ అహజం రషీద్ అనే ఎవరెస్ ఫాతం వహీద్ వహీద్ అమ్ను అమ్ను కొంటో కొద వహీద్ వహీద్ కొంటో కొద కురే ఫణవాద్ కురేగా సాఫ్ మిదా సాఫ్ జేల కురే మత్త ఫణవాద్ బోద్ ఫారం కొరి ముజ్దాన్ నమస్ అల్బాట్ బోదం బ్యాక్ కొల ఫహత్ దేన్ సాద్ బోల్ తంకొల బారా దే దేవత గుస్ బేరు కీపర్స్ నుకింగ్ నమస్ కీపర్ దివేర్ అవరస్ తంకొల మతి ఫణవాద్ వని ఫహత్ దేవుని బోల్ బేరు కొలంతిరే బదలు కొ దేకొలంతిరే అనకస్ బదలు కొ నీ రెడెంట్ తేతే కొర ఫణో ఆదాఫ్ కొంతరేక ఎనే వస్ కొరే ఏరే కనాది మే బెరంగ కారి కొంతరేక జస్సాలి ఫణో ఆది బో ఏతే ఫాదు కీపర్ ద కీపర్ కారి దే కొంతరేక కొర కుషా గొలిగి ది ఫే జహం ఏరే తెరే నీరేడెన్ టు కే దే బదలింగ గెన్నని అహ్మద్ హుషామ్ ఏగేతరు అలీ అస్ఫా దగండే కొలంగరని హుషామ్ కి ఒడీగా కెప్టెన్ మొహమ్మద్ రషీద్గా కొక్కో మేర్ బిదిటి ఫ్యాబ్ అని హణంబర్ అబ్దాయి బిల్టీ గబదులుగా అది అష్ఫాక్ నుకుతి అది నాయం గబదులుగా హుసాం కుల నుకుతి గోల్ కురు ఏరే తెరే ది ఫెజం కురే ఫణవాదని కురే ఫణవాద బోళ స్మతి మతి మేస్ మెదన హోస్కు దాన్ హుసాం బోధం కురే ఫణవాద బోళ ఆరం హురి కుణతే కురి ఫహత కుణతే బోళ అత్లాఫ్ రషీద్ అత్లాఫ్ కురియ ఇబ్రాహిం వహీద్ బ్యాక్ కుల ఫహత నూమాన్ నూమాన్ దిఫా ఫణవాద బోళ స్మతి హోరస్ కురన్ నీర హాఫ్ తెర ఫెను జేఫ ఫహత రజాన్ రజాన్ అరిమతి బోళ బేరే కోదే మొక్క ఒడీగ బార నంబర్ కుళింగ రంగాసే బోరి అహ్మద్ మిక్యాల్ మిక్యాల్ కులే నుకుతి ఫారూగ్ బదులుగా అహజం రషీద్ కొరియా ఏరితే ఫణవాద బోల ద్వే ఫారం హోరి కుంతే తంగ ఫహాత్ బోల్ దిగొత్తు గుస్ ఏరితే ఫహాత్ కీపర్ ఫైసల్ ఫైసల్ కొరియా కెప్టెన్ ఇర్ఫాన్ ఇర్ఫాన్ కుంటో కొరియ జీల కొరియా గస్ తీర్తిని కొరియా హాఫ్ మెదాసం గోమెజ్ గోమెజ్ గోమెజ్ బోల్ కొరియా జీల కొరియా తీర్తిని అరిమతి మీద హోస్